దృష్టి కాపసి ధీరమా పరలాయమా మొయ్య గ్రాంచు భగత్ ముదేకి బాయ కోయ్ ఛైన కైలై మేరై సర్వ హోయో జగత్ సత్య నిర్మల శుద్ధ పరమామై చో ఏక్ ఛైన దోస్రో అరు క్యా

ధర్మ కుమార కైసర్యాశ్రి బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవశి సుజన మనున్ బడాలె పని కృతి ఉజ్వల సయిత క

పచ్చత్తరు రావణ కుమ్మకడు హనుమన్యో తత్వ భాగవతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలో నిస్కిజా మంటిజా ట్యాక్కై టీక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడ లెత్ర వైస్ దుర్జనా తైలే గర్ను గరి సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సారనం.